0: దొరగులు వివరకరణ ఆధ్యాత్మిక హండ సుదిల గువన్ విదులే
1: నరసింహ గాథా.